ఎన్నో నద్దే అయ్యి నద్దే సీనద్దే తంకు మీ కదాకి బెస్ట్ కప్ మీ నద్దే సుచి పచ్చ బాకి ఈ నద్దే సోయ దే సోయ దే సమామా వేరే నోత్ ఏ నద్దే దా